0: దేశే ధూళి ప్రభంజనేన సహా విద్యుత్ ప్రభంజనేన వృష్ట్యా చ గత చతుర్విశతి హోరాసు త్రిచత్వారింశత్ జనాః మృతాః భదోహి మండలే సర్వాధికాః పంచదశ జనాః మృతాః ఇతి సూచనా అస్తి పశ్చిమబంగ సర్వకారేణ ఆలుకం పలాండుః ఫల శాకాని తైలబీజాదిభిః సహ అన్య ధాన్యాని ఆవశ్యకోత్పాదేభ్యశ్చ అంతారాజ్యస్తరేషు ఆవాగమనాయ సర్వే ప్రతిబంధాః ఉపాహరితాః అంతే ప్రియాః శ్రోతారః క్రీడా వార్తాయాం IPL ఇతి క్రికెట్ క్రీడాయాం గతరాత్రౌ రాయపూరె రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళేన కోల్కతా నైట్ రైడర్స్ ఇతి దళం షట్ స్తోభైః పరాజితం अद्य सायं सार्ध सप्तवादने धर्मशालायां पंजाब किंग्स मुंबई इंडियंस इत्येते दले पुनः क्रीडिष्यतः इति वार्ताः
1: इदु आकाशवाणी चित्रदुर्ग